డాక్టర్ సాబ్, మీరు స్పాటర్ ఆపరేషన్ పెట్టారు, వారు మీరు కిడ్నీ చెక్కారు వేజానస్ డాక్టర్ సాబ్, వారు మిస్ హార్టిక్ మిస్ సబ్లీ డాక్టర్ సాబ్, ప్లీజ్ డాక్టర్ సాబ్,

సైత వాయు సరియున గయా హనుమంత సైత ఆకాశ మార్గ గరి కుదేర హనుమాన్ ఉడ్యాతి ఆకాశమా సీతాజీ కన భేటి ఫర్కి కన ఫెర్ రామచంద్ర కా పాసమా।

శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నింద్రాసమాధిస్థితి సంసారం పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వగిరో యత్కర్మం కరోమి తత్యదఖిలం సంభో తతారాధనం కరుణకరం కృతం వా కాయజం కర్మజం వా శరణనయనజం వా మానసాపరాధం విహితమ

పచత్తర రావణ కుమ్మకడ హనుమన్య తత్ భాగవతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరదాలో నిస్కిజా మంటిదా ట్యాక్కై టీక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలైట బడ లెత్ర వైసి దుర్జన తైలే గర్ను గరి సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి శరణం.